0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: బట్టే
1: సూరకి తరది సూర్ ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది.